0: జీన్సు ఇన్నో హరి మహాన్సిల హంబకర్ ఎమిన్సు హంబకర్ల తమన్ సతుటు వినో వగే అనేకాగే సతుటు విను వినుత్
1: ఏసలి ముదల్ పత్యాగ కర్న ఇన్నో అనే
0: జమక్ దేనో అవి సదియాన్ తెగి అహెమ వెడగ
1: ఏక తమై నేద
0: హరి హరిమ సతుటు పలపతగ హిడపు మినిస్సుంట
1: హరి
0: లైట్ ఎకక్ యట హరిద అనారక్షితు హిడపు దరు అంట దొరవల్ జనిల్ దీన గ్యాక్ యతులు ఇన్న లబినోన ఏ దరువంట ఈ ఆయన సతుడు తీయనోదనే అయినిసా లోకి బహో దినే కిన్న పరిత్యాగ లోకి బహో దినే కిన్నో అవి కాటారి మనోహరి కరన్నోన కిల హిత లోకి బహో దినే కిన్నో సల్లి హంబ కర్ల జీవిత అవసాన కాలే సందయ సమయ అవి మనోద కరాన్ని కిల హిదా గన్న వెరియ ఎహిమ ఇన్న ఆయట ఇక ప్రశ్న అత్తియన సమహార విలావట ఓంట కాటహారి ఉదవ్వక్ కరన్న ఓననే కాటహారి దెన్న ఓన కాటహారి సతుటి ఇన్న మగ కదల దెన్న ఏ ఆయన తిన ప్రశ్న తమయి విశ్వాసే
1: అన్న ఇక తమ్మై ప్రశ్నే
0: కాట దాపి దెన్న కౌరు హరహత దెన్న హరిద
1: హరి
0: అపి మేయాట దున్నో తేయా ఏ వెడే కరాయి
1: నత సాలిటికి యటి మడి గహ గనీద
0: లక్ష విశ్వక ప్రతిపాదన అరగిన లక్ష దిగక గ్యా కదల దేయిద
1: అన్న ఓ ఏక ఎత్త ఏ వెన్న పులువా ఏమై తమ గొడక్ ఇన్నే
0: ఏమై ఇన్నే
1: ఓ
0: అపి ఓ దెక్కనే పాలం వెల్ట పార యనకొడి దసలు గహతి బోట్ అరుద పాలమే సంవర్ధనేట లక్ష 520 హా యాకో ఇక అపి దెమ్మ నం ఏమ దానో లక్ష 100 కి
1: ఓ ఓ
0: అరుద ఓడ ఏమ విశ్వాసే నతి ఉనహవ కరన్న బే
1: ఓ ఓ
0: అరుద సా లోకి వటినామ దే తమై మునమ దేయక్ కరన్న గ్యాత్
1: విశ్వాసే
0: విశ్వాసే ඔබට දීව සතුට නම්
1: හරි
0: විශ්වාසය තියෙන කෙනෙක් වාගෙන
1: දන් දෙන්න පුළුවන් නේද
0: දෙන්න පුළුවන් රයිට් එහෙම වුණාම තමයි ඔබට සතුට හොයාගෙන යන්න පුළුවන්
1: ඔව්
0: අයිතක තමයි දීපු තැන ආපහු හැරලා බලන්න එපා
1: ඔව්
0: දෙන්නේ අතාරින්න නම්
1: හහ
0: අතහැරලම දාන්න දීලා
1: ඔව්
0: නේ
1: හරි
0: එයා අපි දුන්නේ වා කනවද බොනවද
1: පාවිච්චි කරනවද හරියට නේද ලස්සනට
0: ඔව් බලන්නකෝ අපි එයා දුන්න එයා මෙහෙමයි දැන් ඉන්නේ මහා එහෙම වුණා
1: දුන්න අතහැරියා
0: yes පුඩි බණකුත් කියන්නද
1: කියන්න බලන්න
0: උප්පාද තితి බංග ඇති වෙනවා පවතිනවා
1: නැති වෙනවා
0: නැති වෙනවා මේ ඇති වෙච්ච ජීවිතේ දැන් පවතිනවනේ නැති වෙන්න කලින් සතුටින් ඉන්න
1: නේ
0: ගණක් පිනක්
1: කරගන්න
0: කරගන්න මේ සතිය පොඩක් හිතන්න
1: හරි
0: රයිට් පඩි ගත්තනේ
1: තාම නැහැනේ තාම ගත්තේ නැහැ
0: නැපා මේවයි දෙම් පඩි ගත්තාමත් ධනක් පිනක් දෙන්න ඕනේ
1: මම දන්නවා
0: හරිද
1: දෙමු දෙමු
0: ඈ
1: දෙමු දෙමු
0: නෑ දෙමු දෙමු කියන්නේ මේ මම දෙන්නේ නැහැ ඔයා දෙන්න
1: ඕනේ ඔයාත් ගත්තනි මට කලින්
0: අපි ඔය කාලේ අපි කොච්චර දන් දුන්නද
1: එහෙමද හා

0: హతరై వినాడి అఠాయి వినామ శుభ సంధ్య వాక్ కమోటమ శుభ సంధ్య వాక్ చారు
1: శుభ సంధ్య వాక్ గుడ్ ఈవినింగ్
0: గుడ్ ఈవినింగ్ అద అక్టోబర్ బాసే పాస్సే నిదా సందుదా దవసే అపి వెడ పటంగాన్న వెలావ
1: ఓ సత్యక్ పటంగాన్న వెలావ
0: సత్యక్ గెవిల సత్యక్ ఆరంభ వెలా తీనవా
1: అరే ఏకే తద దవసే మే గత వెలా ఇవర వెమి నిన్న అపిట దన్ని గుడ్ మార్నింగ్ వెన్ని
0: గుడ్ మార్నింగ్ వెన్ని ఏకై ఏక అపిట అపిట దన్ దన్ తమ అపిట ఏక ఏక ఫీల్ వెన్ని
1: రైట్ అపి వెడ పటంగాన్న వెలావ కియలా
0: అన్నేకై ఉప తీర్ణే కరాన్న రాష్ట్రీయ నిశ్శబ్ద తావెన్ పెనియాన్ని కిసి యోజన వాక్నమతి బావాయ్
1: అపి స్థిర
0: కరడా
1: రైట్
0: ఏవాగే తమై మే కుమారి తింగ ఏ దిన్నట అపి శుభ పతన
1: శుభ మంగళం కియలా
0: కౌది కియలా బాల నది దెన్ నొదన్న
1: అయ్య
0: గొడక్క దన్న నొదన్న అయ్యట అపి కియము ఇది
1: దుషేని చతురంగ చతురంగ ఉన్న యుగది వీట పివిసునా
0: మాట దుషేని చతురంగ కియలా
1: ఏకదమే మంగితు ఏ మేహునా దన్నే కియలా
0: ఏ దెన్న దెన్నెక్ నే దెన్ దెన్న ఎక్కెనెక్
1: ఎక్కెనెక్ వెలా తీయనా
0: రైట్ ఇతింగ్ ఏదంటే శుభ పేతమా కెక్కరగా అవి అపి వెడే పటంగాన్ని కిలా హదు అద హవస్ హమార్ వెనక ఈవినింగ్ డ్రైవ్ ఎక్ వాడకి తిన పురా లాసన్ సిందు అన్న మెసేజ్ కరాన్న కథా కరాన్న హమదియా కుని మీద కడ తీనో
1: వాట పులాంక మ తీనో అపి సతే వెడటిక పటంగాన్న హదని ఈవినింగ్ డ్రైవ్ ఎక్ వాట పులాంక మ తీనో మెపత్ర మెసేజ్ కక్ దాలేక తువెన్న బిందు హత బిందు తునై అను తునై పహ అను తునై హత బిందు హత బిందు తునై అను తునై పహ అను తునై హత వాట పులాంక మ తీనో మెపత్ర మెసేజ్ కక్ ఎవని వగేమ అద అపి ఫేస్బుక్ పోస్ట్ ఎక తీనోవా
0: ఫేస్బుక్ పేజ్ పత్రిక ఇల్ల వాళ్ళ పేజ్ పోస్ట్ కమెంట్ ఎగదు కరాన్న

0: సాంద్రతే దహార
1: సమానుగ్రహాయ
2: కోటి ఎకులహి దన నిదానల తరాయ 10 లక్షి ప్రథమ త్యాగ 20 లక్షి విలా రూపాయ లక్షి 3000 1000 100 60 20 త్యాగి డబుల్ విలా కోటి ఎకులహి దన నిదానేట రూపాయ 40 కొదట మేతి
3: లాంకే విశ్వాస దిను మార్క్స్ పెన్ సమూహ వ్యాపారే వితిన్ గేన్ పాపి తహరిన దెన్ నవ నిమావకిన్ ఎన డోమాస్ అంక్రే వీకటి మే అంత్రేక సాటంబర్ హిమికరు కుమల్ల అదిమ అవతన్న 0117769579